0: అంటే అమలాపురం అంటే ఆహాపురం ఈ అంటే ఇండియన్ ఇలు ఇలు కర్కే ఆజ్ నాచేంగే హమ్
1: అరే తనిక్ తాల్ తో బదల్లా భయ్యా।